భూతస్తుకుబుధాం పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠశ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమక్రమ అనుత్తమో దురాధరశః కృతజ్ఞః కృతిరాత్మవాన్ సురేశ శరణం శరమ విశ్వరేతా ప్రజాభవః అహస్సం వత్సరో వ్యాల ప్రత్యయ సర్వదర్శన అజస్సర్వేశ్వర సిద్ధ సిద్ధి సర్వాదిరచ్యుతః వృషాకతిరమీయాత్మా సర్వయోగ వినిసృతః వసురువసుమనా సత్య సమాత్మా సంవితః సమః అమోహ పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః రుద్రో బహుశిరా బభ్రూర్విశ్వయో నిశ్యుచిశ్రవాః అమృత శాశ్వత స్థాణురువరారోహో మహాతపాః సర్వగస్సర్వవిద్భానుర్విక్ష్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః లోకాధ్యక్షసురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహశ్చతుర్దంష్ట్రశ్చతుర్భుజః భ్రాజిష్ణురుభోజనం భోక్తా సహిష్ణుర్జగదార్యః అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ఉపేంద్రో వామనఃప్రాంశురమోఘ శుచిరుర్జితః అతీంద్రః సంగ్రహస్సర్గో ధృతాత్మా నియమోయమః వేద్యో వైద్యః సదా యోగీ వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్యవపు శ్రీమానమే ఆత్మా మహాద్రిధృక్ మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాస సతాంగతిః అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాంపతిః మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజవోత్తమః హిరణ్యనాభస్సుతపాః పద్మనాభ ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణ శాస్తా విశ్రుతాత్మా సురార్యః గురుర్గురుతమో ధామ సత్య సత్య పరాక్రమః నిమిషో నిమిషస్రగిరీ వాచస్పతిరుదారధీః అగ్రనిర్గ్రామణి శ్రీమాన్యాయో నీతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్ష సహస్రవాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహస్సంవర్తకో వన్నిరనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వధృగ్ విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జన్మురునారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః వృషా హి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శుక్తిసాగరః సుభుజో దుర్ధరో వాన్మీ మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపశ్చిపివిష్టః ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధస్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశురుభాస్కరద్యుతిః అమృతాంశూద్భవో భానుశశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మపరాక్రమః భూతభవ్యభవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రదప్రభుః యువాదికృద్యువావరతో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్టశిఖండీనౌషోంషః క్రోధః క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః అచ్యుతః ప్రచితః ప్రాణః ప్రాణదో వాసవానుజః అపాం నిధిరధిష్ఠానమప్రమత్త ప్రతిష్ఠితః స్కందస్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః అశోకస్తారణస్తారశూరశౌరీర్జనీశ్వరః అనుకూలశ్శతావరతః పద్మీ పద్మనిహేక్షణః పద్మనాభోరవిందాక్షః పద్మగర్భశరీరభృత్ మహర్ధిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశ్శరభో భీమః సమయజ్ఞో హరిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతురుదామోదరః సహ మహీధరో మహాభాగో వేగవానమితాశనః ఉద్భవక్షోభణో దేవశ్రీగర్భః పరమేశ్వరః కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః వ్యవసాయో వ్యవస్థానః సంస్థానస్థానదో ధ్రువః పరరథిః పరమస్పష్టస్తుష్టః పుష్టశుభేక్షణః రామో విరామో విరజో మార్గో నేయో నయో నయః